0: తుంబుగు మర్లి బుద్ధిల దాంతే తుంబుగు బారోడి మగ ఈ సర్రది వేరే పరిటే కుల్లుదు
1: అందువల్ల
0: బారోడి మగ ఈ సర్రది వేరే పరిటే కుల్లుదు పర్రగి ముండత పర్రవు దచ్చర నీరేలే దోరు తరుణ దెబంధను

0: పని పక్కా.
1: ఈయన పాత్రనికి ఎన్నగా మనసుకి ఏది సంతోష అవ్వండక
0: అందా.
1: పాపున్నే ఆవిడి తన కండనే ఒట్టిగినను ఈ పుణ్యమగలు బయదలింది అన్నగా. ఏర్ల సైజును జిరక్క అంటే ఈయన ఉడలు గుణమల్లే ఆయన తంగడింది ఉడలి చింది జనలేస్తారు
0: అంతే
1: అక్క.
0: ఓ
1: ఈ తంగడికి తంగడిన మోకిన కొర్పరతే
0: ఖండిత
1: దయపండ ఏడు జన ఇంకెల్ మెద్దిపల్లే ఆ ఏడు జనకి ఏడు గాలి ఆమె ఆది జన పల్దేరు లోకదుల్లాయన పాత్ర కేడు దారిన విరిపత్తదు బన్నగా అయ్యో ఎనను లెత్తికి అక్కడికి దూరాయిరే మనం చేతే ఎత్తుని అంటే ఇత్తే ఇంకర్తా అండి కైతలు లోకదుల్లాయే లోకదప్పి ఈరు
0: ఇప్పునగా
1: అప్పైన ఈరు ఇంక తంగడిన జాగే కొడతారంద
0: ఆ అల్పద సంతోష ముల్పల తిక్కుడు నీకు
1: అందక్క ఖండితమాల ఈరికి దాని కొరత ఉందిన కెలస నేను మల్పయ్యక్క కొరత ఆపున కెలస నేను మల్పయ్య
0: నమ్మ మల్పు నుంచిన బేలడు అరసులు నమ్మారు యజమాన్రు ఆరు ఖండిత కొరతిన నాడేర బల్లి అంచనమ ఇప్పుడు
1: అంది ఆరు నడుటు పునగా దత్త బలతుడు నమ ఇచ్చింది ఆ సేవల్పించిన యోగా భాగ్యని ఈరు ఎక్కువ దగ్గరదు కొరడక్క
0: సంతోష అండీ
2: దుమ్ముడు నుంచి అడ్డే పొలాబిత్తనాక లెక్క తోజు ఇరువేర్లా అత్త పారి పొలాబిత్తనాక లెక్క
0: అత్తి అవు పొలబిత్తి లెక్క తోజున దాని గుర్తుండే ఈ రిత్తిని కారణ
2: మైసాగా అలాగే నన్ను చెప్పుతారు అంబా అన్ను
1: అప్పే
2: అంబ ఇత్తే ప్రసాద రూపుడు అంబ ప్రసాద రూపుడు కొడతాలు పూర్ణ ఒప్పి కొడతాలు అంజన అంబ ప్రసాద నిక్కు తిక్కున యాన సదాశివే యాన ఈ ఊరు ఆళునయ్ యాన ఆళువే ఏరు ఈ బొల్లి గుడ్డేత ఆడువే యాన్ అత్త అప్పగానండి ఏతో సంతోషం ఉండుతుంది నెట్టి నిఖులు ఇంక తెలుతూ సదాశివకు ఏపల సంతోషం ఉండాపులక నీకు నడుతుండ లోకల సంతోషం ఇప్పుడు అర్థ అంది అత
0: అంచిన సంతోష దినుకులనే నన్న దుంబుగుల తూకనమ్మ
2: అత అపగాన పొరులుడు ఇత్తుల్నే ఉలయ అతి మీద అటనే మనుపులే యాన లోకద భగ్యంత సింతమల్
0: ఆవు
3: కాలకరిదానికి పుల్యకాలడు తూ ఎర్ర పగని ఓలే మాని కాలకరిదిని
2: అవే తో కాలకరిదు పోండు రాత్రి చెత్తున్నాయన జామంద పొరుతుడు లక్కే లక్కుదు దినత ఖజ్జను పూర కరితొందు తన కూలి దెక్కొందుప్పుగా అను పండుది ఈ సీర్తో బావిద కైతల వరందిప్పున పొరుతుడు ఏరావరి ఓలమాని బత్తెత్త నాలు ముఖత్త మూజి మణిపుద ఓలే కనద్దీ దాదగే ఉండు ఓలే
3: మూజి మణిపుద ఓలే బుట్టు పయరి వా.

0: ఎత్తున ఏల్యుత మూర్త పనుడీర ఎత్తున ఏల్యుత మూర్త.
1: ఓ అన్న దేవరే
2: పార్వతి,
1: లోకుడు దుష్టెరు ఉల్లేరు అక్కడిని కెరుడు అన్న ఉద్దేశుడు ఈరు పిదాడుదారు సరి అవు పొడిచింది అనుపనే అండా యాను వర్తి అత్త ఇప్పుడు ఇల్లాలి నన్ను వర్తి ఉల్లాలత్త మైసాగే అందే ఆలు ఆళ్ళ స్థితి ఎంచ ఉండుంది ఈరు తెరిది జారా మూజి మూజి తింగళ్ళు కరిండు నాలుగు తింగళ్ళు కరిందు పన్నగానే ఈయన ఆజి తింగళ్ళు ఖరీదు ఆండు తులే బంజినాలత్త ఆళెల్ ఇరు బుడుదు పోయారందండ దండ సాధితుదు బన్నగ ఏతు దినా ఉందు పనియరా పూజి అంచాది ఇరడెక్కి ఎన్నును ఇరు ఏప బరువారు ఇని పోయినారు ఏప తిరుగుదు బత్తి ఎత్తువారు ఈ మిత్తమిరి లోకుగు అవే నుంచి పనువారు ఆయనడా. ఓ
2: తెరియంది

ఎక్కడైనా పండి లేకని ప్రకృతి విడిచిన మృగపక్షుల మిత్తుల అక్కడ ప్రార్థన కట్టుదేరింది. నానా రామాయణ కథ ఎత్తుందండ ఐట్ కుండొచ్చేందు పనిపించిన చలీలు అవు భార్య మళ్ళీ కలిసి మలుతుంది నీకే సేతు కట్టిరా అయితే మిత్తుల ఎంకుల హిరియాకులు ప్రార్థన కట్టుదారు చణీల మిత్తు అంచె ఆ చణీల ప్రార్థన పన్నెరు పడాదు ఎంకుల తండద పెరమద గాయకే అశోక్ ఎం అరియపాడి మేరేను ప్రీతిపూర్వకవాదు ఎదుకొందులే లే.

0: సల్వే.
1: ప్రీతిత మందులే, నన్నైతే యా నుంచి ప్రార్థన పండించిందండి అవు సరియా పూజ. అటు హత్ర దుమ్ముద కండుడు నమ్మ మాత బెన్ని ఇంత బేసాయ మలతొంది ఇత్తినక్కులు మాతేర్ల ఇరియాకులు అవి లెక్క నీకులు మాత వెన్ని బేసాయ మల్పినక్కులు కండుడు పనొంది ఇత్తినంచిన ఉంజి ప్రార్థన అను నికుల దుమ్ముగైన పనొందులే గిరిజమగలు గిరియంతాలు.

తొందెత్తినంచిన సంసారాలు అక్కలు ఈ భూమి మిత్తెత్తినంచిన మాతా చరాచర వస్తువుల మిత్తు అక్కలు భయ భక్తిడు ఆరాధన మల్తనక్కలు కల్లావడు మన్నావడు మరావడు పరపు నంచిన వస్తువులావడు నడపు నంచిన వస్తువులావడు మృగ పక్షికులావడు అయినక్కలు ఆరాధన మల్తొందుతారు అయిట అక్కలు జీవనను బతికేర సాధి కండుపత్తినక్కలు అప్పుడు అంచనే ఇతే నిక్కల దుంబుగు అక్కలు పండుదు బరం దీత్తినంచిన గిళిరాయందు పంపునచ్చిన ఉంజి పార్థన పనేరపడాదు ఎంకల పెరమద గాయకి ఎంకల అరిషియం మేరేను ప్రీతి పూర్వకవాదు ఎదుకొందులే చిక్కిలిచి.

0: దుంబుగు మర్లి బుద్ధిల దాంతే దుంబుగు బారొడి మగ ఇసర్రది వేరే పరిటే కుల్లుతూ
1: అందుబాలే

0: యుధమూర్త పనుడీర ఎత్తున ఏలుధమూర్త.
1: ఓ అన్న దేవరే
2: పార్వతి,
1: లోకుడు దుష్టరు ఉల్లేరు అట్లని కెరడు అన్న ఉద్దేశుడు ఈరిపి దాడదారు సరి అవు పొడిచింది అనపనే అండా యాను వర్తి అత్త ఇప్పు నీళ్ళాలి నన్ను వర్తి ఉల్లాలత్త మైసాగే అంది ఆలు ఆళ్ళ స్థితి ఎంచ ఉండుంది ఇరు తెరిది జారా మూజి మూజి తింగళ్ళు కరిండు నాలుగు తింగళ్ళు కరిందు పన్నగానే ఈయన ఆది తింగళ్ళు ఖరీదా అండు తులే ఒక్క బంజినాలత్త ఆళ్ళ ఇరు బుడుదు పోయారందండ దండ సాధితుదు బన్నగా ఏతు దినా ఉంది పనియారా పూజి అంచాది ఇరడెక్కి ఎన్ను ఈరు ఏప బరువారు ఇని పోయినారు ఏప తిరగదు బత్తి ఎత్తువారు ఈ మిత్తమిరి లోకగు అవే నుంచి పనువారు అయినాడా. ఓ
2: తెలియంది.